గజదమన అంధకమర్దన ఓంకార మహాబలేశ్వర ఆనంద ఘన మద గర్వ భంజన అజ అజిత జో అమిత గర్భ నిగమాగమనుత జో దిగంబర అవయవరహిత